0: ചെലായണം.
1: ఇప్పుడే అధిపణ ఆనందా నమ్ తాదృశేణ గురుమల పంది ఓంకార గురు ప్రజా.